శుభమందారం రాఘవే వాదరణీయ తరంగా మామ పెళ్లి దున్నకమ పెమాధారిణి హాయి ఏ మామ కథాకరణకే ఆ దివస దరాగన్ బరి నిసా కేల మామ హొద్దటమ దాన్నా ఆదరే కీపు హమోమ ఆదరే కలే నే ఏమ సిందువక తీయనా ఏ తపి కొయి మొహతే జీవితేన్ సమగనీది కేల దాన్నే కౌద అనే ఎత్తకొట మే నిహడ మునివత హమదామ కందులు సమరుమక్ విత్రక్ వేయి నేద నమక్ గమక్ నతి ఉనత ఆదరేయక్ మట కియన్న తీయన్ ఎచ్చరై తనికమ దరాగన మోరి తరంగ కందులు ఎక్క ఏత్ విశ్వాసే బిందురట పస్సే ఆదరే తీయనాద మట హితా గన్న బే మగే అస్వలిను తే దవస్వల కుయి తరం కందులు ఆవద క భయద దుఃఖద కియన్న మట తేరెన్నే ఏ టిక టిక వయసట యనవా రే అనుతురక్ ఎక్క కెడును కక్కులక్ ఎక్క మే జీవన గమన ఈట పస్సే తవత్ దరా గన్న వెనో పాడం గొడక్ ఎక్క అంతిమట కుమారి నిశ్శబ్దతావే జయ గన్నో మమ నిహడ బవ ఎతుల జీవితే హోయా గన్నో మనోజీ